గానరాజున గిరీష్పుత్తం జరి సంగీతం ఎం జయచంద్రన్, యేసుదాస్ పాడేది చిత్రం వైరం.